0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వివిధ వాగ్గేయకారులు రచించిన శివ సంకీర్తనలు వింటారు. పాల్గొన్న కళాకారులు గాత్రం శ్రీ డివి మోహనకృష్ణ, శ్రీ వాసా గోపీనాథరావు, శ్రీ సాయి భార్గవ్, శ్రీ ఎన్సిహెచ్ పార్థసారథి, శ్రీమతి కె శేషులత, శ్రీమతి రాధా సారంగపాణి, శ్రీమతి సుబ్బలక్ష్మి, శ్రీమతి రాజ్యలక్ష్మి, శ్రీమతి శ్యామలారవి. వాద్య సహకారం వయోలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, శ్రీ కె అనిల్ కుమార్, శ్రీ కె సాయి కుమార్, శ్రీమతి జయశ్రీ. వీణపై శ్రీ ఫణినారాయణ, శ్రీమతి సుందరి. మృదంగంపై శ్రీ పి జయభాస్కర్, శ్రీ ఓం ప్రకాష్. నిర్వహణ శ్రీ డివి మోహనకృష్ణ. కార్యక్రమంలో ముందుగా వినండి నాద తనుమనిసం, చిత్తరంజని రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
2: లిసన్ టు కంపోజిషన్స్ ఆన్ లార్డ్ శివ రెండర్డ్ బై శ్రీ డివి మోహనకృష్ణ, శ్రీ వాసా గోపీనాథరావు, శ్రీ సాయి భార్గవ్, శ్రీ ఎన్సిహెచ్ పార్థసారథి, శ్రీమతి కె శేషులత, శ్రీమతి రాధా సారంగపాణి, శ్రీమతి సుబ్బలక్ష్మి, శ్రీమతి రాజ్యలక్ష్మి అండ్ శ్రీమతి శ్యామల రవి. అకంపనింగ్ ఆర్టిస్ట్స్ ఆర్ శ్రీ ఎం సూర్యదీప్తి, శ్రీ కె అనిల్ కుమార్, శ్రీ కె సాయి కుమార్ అండ్ శ్రీమతి జయశ్రీ ఆన్ వయలిన్, శ్రీ ఫణినారాయణ అండ్ శ్రీమతి సుందరి ఆన్ వీణ, శ్రీ పి జయభాస్కర్ అండ్ శ్రీ ఓం ప్రకాష్ ఆన్ మృదంగం. Conducted by Shri D.V. Mohanakrishna. The rendition begins with Nada Tanumanisham, a composition in Rag Chittaranjani, composed by Saint Thyagaraja, set to Aditaal.

0: చిత్తరంజని రాగంలో త్యాగరాజస్వామి కృతి విన్నారు.
1: దట్ వాజ్ అ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ చిత్తరంజని.
0: ఇప్పుడు వినండి శంకర గంగాధర శుద్ధ సావేరి రాగం ఆదితాళం ముత్తయ్య భాగవతర్ కృతి.
1: యూ విల్ నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఇన్ రాగ్ శుద్ధ సావేరి శంకర గంగాధర సెట్ టు ఆదితాళ్ కంపోజ్డ్ బై ముత్తయ్య భాగవతర్.

0: శుద్ధ సావేరి రాగంలో ముత్తయ్య భాగవతర్ కృతి విన్నారు.
1: దాట్ వాజ్ అ కంపోజిషన్ ఆఫ్ ముత్తయ్య భాగవతర్ ఇన్ రాగ్ శుద్ధ సావేరి.
0: ఇప్పుడు వినండి శివ శివ శివ యనరాధా పంతూరాళి రాగం ఆది తాళం త్యాగరాజస్వామి కృతి.
1: నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ. శివ శివ శివ యనరాధా ఇన్ రాగ్ పంతువరాళి సెట్ టు ఆది తాళం.

0: పంతువరాళి రాగంలో త్యాగరాజస్వామి కృతి విన్నారు.
1: యూ హర్డ్ కంపోజిషన్ ఇన్ రాగ్ పంతువరాళి కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజ.
0: ఇప్పుడు వినండి కాయారోహణేశం, కర్ణాటక దేవగాంధారి రాగం, ముత్తుస్వామి దీక్షితర్ కృతి, రూపక తాళం.
1: లిసన్ టు అ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ కాయారోహణేశం ఇన్ రాగ్ కర్ణాటక దేవగాంధారి సెట్ టు రూపక తాళ్.

0: కర్ణాటక దేవగాంధారి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి విన్నారు.
1: యు హర్డ్ కంపోజిషన్ ఇన్ రాగ్ కర్ణాటక దేవగాంధారి కంపోజ్డ్ బై ముత్తుస్వామి దీక్షితర్.
0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని నిరంతరం మీకు అందించే ప్రత్యేక సంగీత స్రవంతి రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వివిధ వాగ్గేయకారులు రచించిన శివ సంకీర్తనలు వింటున్నారు. ఇప్పుడు వినండి గిరిజారమణ గంభీరనాట రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన ఆదితాళం.
1: This is Ragam, an exclusive Indian classical music channel. You're listening to a rendition of compositions on Lord Shiva. Continuing the rendition, listen to a composition in Rag Gambhiranata, Girija Ramana, set to Aditaal, composed by Mysore Vasudevachar.

0: గంభీర నాటరాగంలో మైసూర్ వాసుదేవాచార్ రచన విన్నారు.
1: దాట్ వాజ్ అ కంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్ ఇన్ రాగ్ గంభీర నాట.
0: ఇప్పుడు వినండి సదా తవపాద సన్నిధిం కురు షణ్ముఖ ప్రియ రాగంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ రచన ఆదితాళం.
1: లిసన్ టు అ కంపోజిషన్ ఇన్ రాగ్ షణ్ముఖ ప్రియ సదా తవపాద సన్నిధిం కురు. A composition of Mangalampalli Balamuralikrishna set to Aditaal.

0: సింధురామక్రియ రాగంలో త్యాగరాజస్వామి కృతి విన్నారు.
1: That was a composition in rag Sindhurama Kriya, composed by Saint Tyagaraja.
0: కార్యక్రమంలో చివరగా వినండి అక్షయలింగ విభో శంకరాభరణ రాగం మిశ్ర చాపుతాళం ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: The rendition of compositions on Lord Shiva concludes with Akshaya Linga Vibho, a composition in rag Shankarabharanam composed by Muthuswami.

0: శంకరాభరణ రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి విన్నారు.
1: You heard a composition of Muthuswami Dikshitar in Rag Shankarabharanam.
0: Karnataka Shastriya Sangeetha Karyakramamlo meerintavarku vivida vagayekarlu rachinchina Siva Sankirtanalu vinnaru. Palgunna kalaakarlu Gatram Sri DV Mohana Krishna, Sri Vasa Gopinatharao, Sri Sai Bhargav, Sri NCH Parthasaradi, Srimati K Seshilata, Srimati Radha Sarangapani, Srimati Subbalakshmi, Srimati Rajalakshmi, Srimati Syamala Ravi. Vajya sahakaram వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, శ్రీ కె అనిల్ కుమార్, శ్రీ కె సాయి కుమార్, శ్రీమతి జయశ్రీ. వీణపై శ్రీ ఫణినారాయణ, శ్రీమతి సుందరి. మృదంగంపై శ్రీ పి జయభాస్కర్, శ్రీ ఓం ప్రకాష్. నిర్వహణ శ్రీ డివి మోహన్ కృష్ణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని నిరంతరం మీకు అందించే ప్రత్యేక సంగీత స్రవంతి రాగం.
1: You were listening to compositions on Lord Shiva, rendered by Shri D.V. Mohana Krishna, Shri Vasa Gopinath Rao, Shri Sai Bhargav, Shri N.C.H. Parthasarathi, Shrimati K. Seshulata, Shrimati Radha Sarangapani, Shrimati Subbalakshmi, Shrimati Rajalakshmi, and Shrimati Shyamala Ravi. Accompanying artists were Shri M. Suryadeepti, Shri K. Anil Kumar, Shri K. Sai Kumar, and Shrimati Jayashri on violin. Shri Phani Narayana and Shrimati Sundari on Veena, Shri P. Jay Bhaskar and Shri Om Prakash on Murdangam, conducted by Shri D.V. Mohana Krishna. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7, an exclusive Indian classical music channel.

0: This is Ragam 24/7 DTH, Indian Classical Music Channel.
1: Ragam 24/7 DTH, Anytime Indian Music. Listen to a Carnatic Classical Vocal Recital by M.L. Vasanthakumari. Accompaniment sir, Sri K. Subramanya Sarma Violin, Palkar Sri T.S. Maniyar Mrudangam. Ragam, Nirantara Bharatiya Sangeeta Sravanti, Inati Karnataka Sangeeta Karyakramamlo, M.L. Vasanthakumari Gari, Ganam Vintaru. వాద్య సహకారం శ్రీ కె సుబ్రహ్మణ్య శర్మ వయలిన్, పాల్గర్ శ్రీ టిఎస్ మణియార్ మృదంగం. ఫస్ట్ లిజన్ టు ఎ వర్ణం నిన్ను కోరి, ఇన్ మోహనరాగం సెట్ టు ఆదితాళం. కార్యక్రమంలో ముందుగా నిన్ను కోరి మోహనరాగ వర్ణం ఆదితాళం.

You are listening to Ragam 24/7 DTH, Anytime Indian Music. మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఎంఎల్ వసంత కుమారి కంటిన్యూస్ ద ఓకల్ రిసైటల్ విత్ ఉపచారములను చేకొనవయ్య ఇన్ భైరవి రాగం సెట్టు ఆదితాళు త్యాగరాజస్వామి కీర్తన. ఎంఎల్ వసంత కుమారి గారి గానం వింటున్నారు. ఇప్పుడు ఉపచారములను చేకొనవయ్య భైరవి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

ஆன் ராகம் சேனல் யூ ஹார்ட் த ஓகே லிசெட்ல எம் எல் வசந்தகுமாரி அக்கம்பெனிமெண்ட் சார் ஸ்ரீ கே சுப்பிரமணிய சர்மா வயலின் பால்கர் ஸ்ரீ டி எஸ் மணியர் மிருதங்கம். திஸ் ப்ரோக்ராம் இஸ் எ கண்ட்ரிபியூஷன் ஆஃப் ஆகாசவாணி விஜயவாடா ஃபார் ராகம் 24/7 டிடிஹெச். ராகம் ఛానల్లో మీరింత వరకు ఎంఎల్ వసంత కుమారి గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీ కె సుబ్రహ్మణ్య అయ్యర్ వయోలిన్, పాల్గర్ శ్రీ టిఎస్ మణియర్ మృదంగం. నిరంతర భారతీయ సంగీత శ్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి వైవిఎస్ పద్మావతి గానం వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ పుదుకోటై ఆర్ రామనాథన్, మృదంగంపై శ్రీ కంచి భాస్కర్. సింహేంద్ర మధ్యమం రాగాలాపన, తానం, చతురస్ర జాతి త్రిపుట తాళం, పల్లవి సాహిత్యం, హరే రామ గోవింద మురారే ముకుంద శౌరే మురహర.
2: లిసన్ టు ఎ రాగం తానం పల్లవి బై శ్రీమతి వైవిఎస్ పద్మావతి ఇన్ రాగ్ సింహేంద్ర మధ్యమం సెట్ టు చతురస్ర జాతి త్రిపుట తాళ్. షీఈ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ పుదుకోటై ఆర్ రామనాథన్ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ కంచి భాస్కర్. లైన్స్ ఆఫ్ ద పల్లవి ఆర్ హరే రామ గోవింద మురారే ముకుంద శౌరే మురహరా.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి వైవిఎస్ పద్మావతి గానం విన్నారు. వాద్య సహకారం వైలన్పై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్, మృదంగంపై శ్రీ కంచి భాస్కర్.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ రాగం తానం పల్లవి బై శ్రీమతి వైవిఎస్ పద్మావతి. షి వాజ్ అకంపనీడ్ ఆన్ వైలిన్ బై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ కంచి భాస్కర్.
0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పాల్ఘాట్ మణి అయ్యర్ మృదంగ లైవ్ విన్యాసం వింటారు. రూపక తాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు విల్ నౌ లిసన్ టు ఎ లైవ్ విన్యాసం ఆన్ మృదంగం బై శ్రీ పాల్ఘాట్ మణి అయ్యర్ ఇన్ రూపక్ తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పాల్ఘాట్ మణి అయ్యర్ మృదంగ లైవిన్యాసం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు లయ విన్యాసం ఆన్ మృదంగం బై శ్రీ పాల్ఘాట్ మణి అయ్యర్. This program was contributed by
0: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.